పునరపి కద్దూల హాసేల దరిక పార్జాగతిల నేత్రి ధాను నీ తేల అంగనిమి కాదట హిస్తామ